0: ti amo.
1: دوست دارم.
2: Me gustanda.
3: Saranghaeyo.
4: Em yêu anh.
0: Yêu amute.
4: Én szeretlek.
5: Ich liebe dich.
6: Mit Vandala.
3: Da duashum.
7: Kaham chen.
4: Yak tanda.
1: Main tumse pyar karta hoon.
4: Ik hou van jou.
0: Sone, main bhi tenu bahut pyar kardi haan.
8: Wo aini.
9: Roin de gari di.
10: Dia ni funa.
11: Namula namulis ganyo.
9: Oh baby, I love you so much.
12: Ai shite mas.
4: Kawaii.
7: Te yakoham.
12: Oh ole.
13: Volumte.
14: Ifatwaki.
15: אני אוהב אותך.
16: I love you.
17: אני תומכת בחלובשי.
18: Я люблю тебя.
13: Сарапо.
19: Jag älskar dig.
5: Jag älskar dig.
1: నేను నిన్ను ప్రేమిస్తున్నా.
4: انا احبك.
14: సోనియా, మే తను బహుత్ ప్యార్ కర్దా.
4: బహబక్.
17: యోగ్ ఇల్స్కిది.
1: మా తిమ్లై మాయా గర్సు.
4: ఇఖ్ లియబ్ది.
19: Yakutanda.
4: Du said that,
10: Nachera Gajik do.
1: Nene no premis to nano.
4: Yungola.
5: Sagapo.
17: Sene seviur.
12: मैं तुमको प्यार करती हूँ.
10: Desagad.
19: Me content toi.
17: Nan unnai kadalikiren.
10: Mengo ngachete.
15: Minä rakastan sinua.
11: Ami tumake balobashi.
4: Takote imam rada.
1: Lisa, 사랑해요.
7: Ich hatte lieb.
19: Ich knocke is.
4: I love you, Hen.
0: Ente habibti.
4: Eu te amo.
1: Main tumse pyar karta hoon.
10: Te amo.
19: I love you.
4: Te quiero.
12: Wakucha alai.
19: Sake e tomoe.
4: Je t'aime.
10: Dino kuda mani.
11: Ja elsker dig for fanden.
10: Kia orata.
12: Nallegi vagit.
4: Yo te quiero.
11: Mandu setara.
1: Diagutanda.
6: Chanrakter.
0: Gizogen.
2: Kia orata.
0: I fucking love ya.
2: I love you too, sister.